0: దండకాండవం నమోదు శివ శివం శివ శివం
1: जालंधर का विवाह मथुरा नगरी की